ప్రథమ పూజ్య గిరిజాతనే కోటి సూర్య సమ్ ఆబ్ విఘ్న వినాశక ఆప్ హే జీవన కే శుభ లాభ్.